పదాయిగాయ ఓయ్ గొరగు పాని కై పారా పోగి దెక్తా జై రకియే ఫర్కంచు మచి తై వనేరా సంగమా రాఖేరా సాతీ సవా ఎట్లై గొరగు పాబి కె కురు కురు పోస్తా భయ మాదవా खेलने दिव्य मनी ली शिशु ताई देखू भाई कृष्ण दे देखी एक नए व्यक्ति ऊंचा सरा ले चिचाए त्याई दाई ले देखे त्यो अनि जम्मू